విద్యుచ్చాయ విద్యుచ్చాయ చ మేఘ్యాయ మేఘ్యాయ చ విద్యుచ్చాయ చ విద్యుచ్చాయ విద్యుచ్చాయ చ విద్యుచ్చాయ చ విద్యుచ్చాయ చ విద్యుచ్చాయ చ విద్యుచ్చాయ చ విద్యుచ్చాయ

విద్యుత్యాగ విద్యుత్యాగ చ మేఘ్యాయ మేఘ్యాగ చ విద్యుత్యాయ చ విద్యుత్యాగ విద్యుత్యాగ చ విద్యుత్యాగ చ విద్యుత్యాగ చ విద్యుత్యాగ చ విద్యుత్యాగ చ విద్యుత్యాగ విద్యుత్యాగ చ నమో నమశ్చ విద్యుత్యాగ విద్యుత్యాగ చ నమః విద్యుత్యాగేతి విద్యుత్యాయ చ నమో నమశ్చ చ నమ ఈ ధ్రియా ఏ ధ్రియాగ నమశ్చ చ నమ